ఎల్లో 9 8 2 1 0 2 6 2 1 2 BPL. అరే 9 8 2 0 2 6 2 3 5 మ్యాక్స్ టచ్. యార్ జిస్ లడకి కో పటానే కా వై ఫోన్ పర్ నిగా దియా.

నేడు శ్రీ పరాభవనామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం, బహుళపక్షం, త్రయోదశి, జూన్ నెల 13వ తేదీ. ఈరోజు శనివారం. నేటి చిత్రగీతాలు కార్యక్రమంలో భాగంగా సినిమా పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక మంచి మాటను విందాం. డబ్బు ఎంత ఉన్నా సంపాదించలేని విలువలు కొన్ని ఉంటాయి. అవే మంచితనం, పరోపకారం, సహృదయత, మానవత్వం లాంటివి. వీటిని మనం అలవర్చుకుంటే మనం ధన్యులం కాగలం. మనిషిగా పుట్టినందుకు మన జన్మ సార్థకం చేసుకోవాలి. ఎదుటివారికి సాయం చేయడం, ఎదుటివారి కష్టాలు మన కష్టాలుగా తలచి వారిని ఆదుకోవడంలో డబ్బుని ఖర్చు చేయగలిగితే అప్పుడే ఆ ధనానికి విలువ పెరుగుతుంది. ఇది ఈనాటి మంచి మాట.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతరద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవీ సెంటినల్ రేపు సాయంత్రం 6:30 డిగ్లీపూర్కై మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 2:00 డిగ్లీపూర్ నుండి మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ హడ్బే రేపు ఉదయం 6:00 రంగత్కై స్వరాజ్దీప్ మరియు లాంగేరన్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12:00 రంగత్లో బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంబీ పిలోమిలో రేపు ఉదయం 6:15 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. మరలా స్వరాజ్దీప్కే సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్దీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణి లక్ష్మి రేపు ఉదయం 6:15 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ బారాటంగ్ రేపు ఉదయం 7:00 రంగత్కై షహీద్ ద్వీప్ స్వరాజ్దీప్ స్ట్రైట్ ఐలాండ్ కదంతలా మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7:00 రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవీ నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 11:00 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 స్వరాజ్దీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణిచంగ మధ్యాహ్నం 11:30 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 షహీద్ ద్వీప్కే వెళ్తుంది. తిరిగి సాయంత్రం 3:30 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ కమోటా రేపు మధ్యాహ్నం 2:30 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

కార్యక్రమంలో భాగంగా వినండి నేటి విశేషం. నేడు అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవం. దాని గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఆల్బినిజం గురించి ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో ఏటా జూన్ 13వ తేదీన అంతర్జాతీయ ఆల్బినిజం అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తారు. ఆల్బినిజం అనేది పుట్టుకతో వచ్చే అరుదైన జన్యుపరంగా సంభవించే అనారోగ్య సమస్య. దీనివల్ల జుట్టు, చర్మం, కళ్ళలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం లోపించి మొత్తం శరీరం తెల్లగా లేదా లేత గులాబీ రంగులోకి మారుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు, అలాగే ఇది అంటువ్యాధి కూడా కాదు. దీని బారిన పడిన వారు శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారు, సామాజికంగానూ వివక్షకు గురవుతున్నారు. ఈ పరిస్థితులపై అవగాహన కల్పించడంతో పాటు వారికి హక్కులను తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.

కార్యక్రమంలో భాగంగా మీరు ఇప్పుడు చిత్రగీతాల్లో వింటున్నారు కదా, వినండి మరొక పాట ఇష్క్ చిత్రం నుంచి గానం హరిహరన్ మరియు సైంధవి.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: హే, స్టిల్ స్టక్ ఆన్ ఓల్డ్ కార్? స్విచ్ టు స్మార్టర్ ఫ్యూయల్ విత్ మోర్ సేవింగ్స్ విత్ విక్టోరియస్ SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
2: BD cigarette ka dhuaan धूम्रपान ना करने वालों के लिए भी हानिकारक है. ये गले से अंदर जाके ना सिर्फ फेफड़ों को नुकसान पहुंचाता है, बल्कि कुछ ही मिनटों में खून को गाढ़ा करके दिल तक जाने वाली मुख्य नसों को नष्ट कर देता है. इससे दिल में खून संचार कम होने लगता है, जिससे दिल का दौरा पड़ सकता है. पैसिव स्मोकिंग जानलेवा है, इसे नकारें. तंबाकू आज ही छोड़ें. सहायता के लिए 1800-1123-56 पे कॉल करें.
3: 1 2 3 चेक चेक, हेलो चेक. अरे चेक किया क्या तूने? चेक किया क्या?

ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. 2014 సెప్టెంబర్ 27న యోగా డేని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులతో 175 మందికి మద్దతు ఇచ్చారు. యోగా మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి భాగమైపోయింది. యోగాసనాల ప్రాధాన్యతను బట్టి మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న నిర్వహించారు. ఆ వేడుకల్లో 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు 35,985 మంది యోగా చేసిన 2 గిన్నీస్ రికార్డులను నెలకొల్పారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్రమం తప్పకుండా ఆసనాలు వేయడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి అని అంటున్నారు యోగా నిపుణులు. యోగాని మన జీవితంలో భాగం చేసుకుంటే ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. మనకి వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకి యోగాలో పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఎంతోమంది వీటి గొప్పదనం తెలుసు కాబట్టి రోజు యోగాసనాలు వేస్తున్నారు. దీంతో యోగా ఖ్యాతి ప్రపంచంలో నలుదిక్కులకి పాకింది. సూర్య నమస్కారాలు యోగాలో ముఖ్యమైన ఆసనం. 12 ఆసనాల కలయికగా ఉంటుంది సూర్య నమస్కారం. దీనిని చేయడం వల్ల చాలా వరకు లబ్ధి పొందుతారు. యోగాని చేయడం వల్ల మనసుకి, శారీరకానికి ప్రశాంతత ఉంటుంది. మొదట్లో ఎంతెంతో ప్రాచుర్యం పొందినా యోగా మధ్యలో కొన్ని రోజులు దాని ప్రభావం తగ్గింది. అయితే యోగాసనాల ప్రయోజనాల కారణంగా పెరిగిన అవగాహనతో నేడు మళ్ళీ యోగాకి పూర్వ వైభవం వచ్చింది. ప్రతి ఒక్కరూ యోగా తమ జీవనంలో భాగం చేసుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి యోగాకి ప్రత్యేకంగా ఓ రోజుని అంకితం చేశారు.

మీరింతవరకు చిత్రగీతాలు కార్యక్రమంలో భాగంగా సినిమా పాటలు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: నచు శ్రీవిజయపురం. ngamcho sindu chunan kauri ta kambel be ta taful sin ala ngo chingiet ita ma chuzer kan ro ta pe hin ale knya herwaf nga chawan ita hever sin ala ngo chingiet ita hever kan ro ta la pe hin rang kambel be seknan kauri an min al ta le karan hawan ne chu sri vijaypuram asun ngaran dan min ngamchong sindu nang chu lidan man ita fan sin ala ngo chingiet ita hever kan ro ta pe hin ale knya herwaf nga chawan if he ఇతమచుద్ర కిన్రో తహాతం నరాంగ్ లిటిల్ అనమాన్ నచు శ్రీ విజయపురం నాతియన్ వినిన్ రేంగం చోంగ్ ఎంవి క్యాంబెల్ బే నంగ్ అసూన్ గరన్ రే నచు లిటిల్ అనమాన్ ఇప్త తఫూల్ సి నలా హంగో చింగేట్ ఇత హెవర్ కిన్రో తపిహి నలక్ న్య హెడ్ వాఫ్ నా చవన్ ఇఫే ఇతమచుద్ర కిన్రో తలా హతం నరాంగ్ లిటిల్ అనమాన్ నచు శ్రీ విజయపురం అనునున్నే మిన్ కాతలున్ హి ఇంగ్ హరాప్
1: kale wanu ya hong nyewang chakarel kui chaku ala kuaw gare kale en minka ngaya ne ngam malaria inwa an lu ten ngam malaria inwa le ta ikina ba hi an tangam anopheles yeng kan mi so ka ye hi adila ren ale enere mi ho e boy hangen ai wa hawa uyet majar ta anu wa ye hi haro unhe giren nu ta yu ngamak ni ta se ba di hi unat len in kup ti kui nu tang ki he kin kup kui nu phan ri hin re ye hi yi wa ta kam wanu ya ilaren ai hamu tare ai chak ma ham re mi ho in to ho mi ho in nga hol ren re ai ngam malaria inwa hakola alahare airu ngam malaria lamake ngam state health society an ngi min ka telo ni
0: hoy te hangi tarasin hek tangi program
2: yo yo this is starting fit with the private snow
3: asa tanen taku ngi harap hehi hangne tawai inram